కాత్యాయని దేవి. హే దేవి, అనంత పరాక్రమవాళ ఆప్ వైషమీ శక్తిషు, విశ్వనా కారణ రూప్ ఆప్ మూల ప్రకృతిషు, అఖా జగత్నే ఆపే మోహిత్ కరి నాఖ్యూషి.